ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భరతజాతి మహాశయం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ మేకడ రామలింగేశ్వర స్వామి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

భరతజాతి మహాశయం అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ మేగడ రామలింగేశ్వర స్వామి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇంతవరకు మీరు నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు.
1: పంచభూతాలలో ఒకటైన జలాన్ని పుష్కరము అని పిలుస్తారు. పోషాయాతీతి పుష్కరము అంటే పోషించేది పుష్కరము అని మరొక ఉత్పత్తి అర్థము. పోషాయాతీతి పుష్టాతీతి పుష్కరం అంటే పోషించేది పుష్టినిచ్చేది అని పుష్కరానికి మరొక అర్థం కూడా ఉంది. పుష్కర కాలం ముగిసే వరకు ప్రకృతిలోని వివిధ జీవరాశులు వివిధ రకాలుగా తమ ధ్యానాలు వ్రతాలు కొనసాగిస్తాయని ఒక విశ్వాసం. ఇదే సమయంలో చేపలు త్రిశావణ స్నానాన్ని ఆచరిస్తాయి. చాతక పక్షి ఆహారం ముట్టుకోకుండా కఠోర ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందని, కొండ గుహల్లో వివిధ మృగజీవులు సైతము వ్రతకర్మలను పాటిస్తాయని, కొంగలు నిత్య ధ్యానాన్ని కొనసాగిస్తాయని పుష్కర శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరీ నదులు ప్రసిద్ధమైన నదులు. అవి మనకు ఐహికాముష్పిక సుఖాలను ప్రసాదిస్తాయని లోకోక్తి. బృహస్పతి మహర్షి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవ గురుత్వంతో పాటు పుష్కరుణ్ణి తన వశం చేయమన్నాడు. కానీ పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. ఇరువురి మధ్య రాజీ చేశాడు బ్రహ్మ. అప్పుడు బృహస్పతి ప్రభావం ఉండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం ఉండాలి. సంవత్సరం మొదట్లో 12 రోజులు, చివరిలో 12 రోజులు, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం కేవలం 1.5 గంట పాటు ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు. ఆ కారణం చేతనే 12 సంవత్సరములకు ఒకసారి 12 రోజులు పూర్తిగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే 12 సంవత్సరాల సమయాన్ని ఒక పుష్కర కాలము అని పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులు అని పిలుస్తారు. నవగ్రహాలలో ఒకటైన గురుగ్రహము సంవత్సరానికి ఒకసారి చెప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారము నక్షత్రాలు 27, 9 పాదాలు కలిసి ఒక రాశిగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరము గురువు ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. ఆయా పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు వచ్చి ఉంటారు. ఆయా పవిత్ర సమయంలో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషీశ్వరులు, పితృదేవతలు, ఇటువంటి సర్వదేవతలు ఒక పర్వకాలము దాటే వరకు ఆయా నదుల్లో నివాసం ఏర్పరచుకుంటారని ప్రతీతి. ఉత్తమంచ నదీ స్నానం, మధ్యమంచ తటాకతే, అధమం కూపస్నానం చ భాండస్నానైన కిం ఫలం. నదీ స్నానము ఉత్తమమైనది. చెరువులో స్నానం చేయడం మధ్యమం, బావిలో స్నానం చేయడం అధమమైనది. ఇక చిన్న తొట్టిలో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు. అందువల్ల స్నానాలలోకెల్లా నదీ స్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతారు. నీరు నది రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సాంప్రదాయం మనది. అటువంటి నదీమ తల్లికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు 12 పర్వదినాలతో సమానమే. పుష్కరకాలంలో నదీ స్నానం చేయడం పుణ్యదాయకము అని ఆగమశాస్త్రం.

0: శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగులో ఒకే అక్షర భేదంతో పుష్కరము, ముష్కరము అనే రెండు వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలున్నాయి. పుష్కరము అంటే పునీతమైన కర్మ, అయితే ముష్కరము అంటే దుర్నీతితో చేసే చెడ్డ కర్మ. అయితే చెడ్డ కర్మలు చేసి జీవితకాలంలో మలినపడిన ముష్కరుల్ని సైతము ఒకే ఒక్క నదీ స్నానముతో పుష్కరము పునీతుల్ని చేస్తుంది. పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థము చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయంలో దేవతలతో పాటు పితృదేవతలు కూడా వస్తారని ప్రమాణ వాక్యము పుష్కర శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఇక్కడ చేసే శ్రాద్ధ కర్మ వారికి తిండి పెడుతుందా అనేది చాలామందిలో మెలిగే ధర్మ సందేహం. మన కంటికి కనబడిన కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవములోని ఆహార రసాన్ని మన పితృదేవతలకు అందిస్తూ ఉందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసముతో ఆ సమయంలో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు.
1: శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
3: మనం పంటలు సాగు చేసేటప్పుడు ఎంతసేపటికి మంచి బలం ఇద్దాం, పంట మంచి పంట తెద్దాం అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉంటాం. మంచిదే కాదంటలా, కానీ మనము పంట తీసేది ఎక్కడి నుంచి? మన భూమి నుంచి. కాబట్టి ఆ భూమి అనేది ఎక్కువ కాలం మనకి, మన తర్వాత తరానికి ఆసరాగా ఉండాలి. అంటే దాని ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూనే వ్యవసాయం చేసుకోవాలి. ఏదో ఈసారికి వేసేసాం, అయిపోయింది, మనకి ఈసారి వస్తే చాలు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉపయోగపడదు. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు నేల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూనే చేయాలి. నేల ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలంటే ముఖ్యంగా దాని లోపల ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండేలాగా ఏర్పాట్లు చేయాలి. మనం ఏం చేస్తాం అంటే మనం చేయగలిగింది మనం చేయాలి. సహజంగానే కొన్ని నేలలు మరి బలం ఎక్కువ ఉన్నవి ఉంటాయి, చౌడు ఉన్నవి ఉంటాయి, మరి ఇసుక నేలలు ఉంటాయి, బరువు నేలలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దేవుడు రకరకాలు సృష్టించాడు. వాటిల్లో మనకున్నటువంటి నేలలు ఏమిటి, ఆ నేలల గుణం ఏమిటి, ఆ నేలలు ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చెయ్యొచ్చు, ఆ నేలల్లో మంచి దిగుబడులు పొందటానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మనకి ఎక్కువగా తేలికపాటి నేలలు ఉన్నటువంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు నేలలో సూక్ష్మజీవుల సంఖ్య, సేంద్రియ పదార్థం సంఖ్య సరిపోయేలాగా ఉంటే సహజంగానే ఆరోగ్యం పెరుగుతుంది. దానికి మనం చేయగలిగింది ఏదైనా సేంద్రియ పదార్థం, గెత్తం కానీ, కంపోస్ట్ కానీ, లేకపోతే పచ్చి రొట్ట కానీ, పచ్చి ఆకు కానీ, ఏదో ఒక రకంగా నేలలో కలుపుతూ పోతున్నట్లయితే గనక నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఎప్పుడైతే నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందో నేలలో సూక్ష్మజీవుల చర్యలు పెరుగుతాయి. ఎప్పుడైతే నేలలో సూక్ష్మజీవుల జీవరసాయనిక చర్యలు పెరుగుతాయో నేల ఆరోగ్యం క్రమక్రమంగా బాగుపడతా పోతూ ఉంటుంది. సరే, పంటకు కావాల్సినటువంటి

0: ఎటువంటి పోషకాలు మనం అదనంగా ఇస్తా ఉన్నా నేలలో మటుకు మంచి ఆరోగ్య పరిస్థితి ఉండాలి. దానికి మనము ఈ భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ సేంద్రియ పదార్థాలను కలుపుకోవటం, అలాగే అవసరమైన మోతాదు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుకోవటం, లేదా ఇతర రకాలైనటువంటి పద్ధతులతోటి నేలలో సత్తు పెరిగేలాగా, నేల ఆరోగ్యం పెరిగేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవటం, దాంతోపాటుగా నేలలో తేమ ఎక్కువ కాలం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నేల ఆరోగ్యం బాగుంటేనే మనం ఏం చేసినా దానికి సూక్ష్మజీవులు అవసరం. సూక్ష్మజీవులకి ఆహారం అవసరం, అలాగే తేమ అవసరం. ఈ రెండు కూడా నేలలో ఉండాలి. దానికి మనం ఏం చేయొచ్చు? రకరకాల ప్రాంతాలు ఉంటాయి. ప్రాంతాల్లో ఎండలు మారుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. ఎక్కువ వేడి ఉన్నటువంటి ప్రాంతాల్లో తొందరగా నీరు ఆవిరైపోతూ ఉంటుంది. మరి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకు తడి తక్కువ అయిపోయింది కదా. అందుకని అలాంటి నేలల్లో మనము పైన కప్పేటువంటి ఏర్పాట్లు చేయాలి. దాన్ని మనం ఆచ్ఛాదనం అంటాం. కొంతమంది ప్లాస్టిక్ ఆచ్ఛాదనం వాడుకొని మరి దాని లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులకు తేమ ఉండేలాగా, అలాగే కలుపు రాకుండా, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసేవాళ్ళు, పూల సాగు చేసేవాళ్ళు వీటిని వాడుకొని మరి రంధ్రం పెట్టి ఆ ఒక్కచోట మాత్రమే మొక్క పెట్టి తత్మదంతా మూసేసి ఉంటారు. ఈ రకంగా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ సహజ సిద్ధంగా నేలలో మంచి గుణాలు అభివృద్ధి చెందాలంటే కనుక ఆచ్ఛాదనం మనకి పనికిరాకున్నటువంటి ఆకులు అలములు ఇవన్నీ కూడా పైన కప్పేసుకున్నట్టయితే కొంతకాలానికి అవి కూడా నేలలో కలిసిపోతాయి. తర్వాత అవి కూడా బలమే మనకి. కాకపోతే ఓపిక కాస్త ఉండాలి. ఒకవేళ మన దగ్గర సేంద్రియ పదార్థం దొరకటం లేదు, పచ్చిరొట్ట పంటలను కలుపుదాం. పచ్చిరొట్ట పంటలు వేయటానికి కూడా సమయం లేదు, మనం ఎక్కువ కాలం 40 రోజులు మరి వాటిని చూసుకోవడానికి అవకాశం లేదు అన్నప్పుడు పచ్చి ఆకులను తెచ్చి భూమిలో తొక్కేద్దాం. ఏదో ఒక రకంగా నేల సారాన్ని, నేల గుణాన్ని మెరుగుపరుచుకోవటం మటుకు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో భూమిలో లభ్యమయ్యేటువంటి పోషకాల సంఖ్య కూడా తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కారణాలు ఏమిటి? మనం నేలను సరిగ్గా సంరక్షించుకోవట్లా, పరిరక్షించుకోవట్లా. వానలు పడ్డాయనుకోండి, ఆ వాన వచ్చినటువంటి వచ్చిన వాన పైన ఉన్నటువంటి పొర మట్టి రేణువులు అన్నిటిని తీసుకొని బురద నీళ్ళుగా తయారైపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏంది, మనకు తెలియకుండానే పైన ఉన్నటువంటి మట్టి అంతా కొట్టుకుపోతుంది, దానికి తోడు పైన ఉన్నటువంటి పోషకాలు కూడా తీసుకెళ్ళిపోతుంది. నేల గుణం పాడైపోదు, ఖచ్చితంగా దెబ్బతింటది. దాంతోపాటుగా లోపల ఉన్నటువంటి పోషకాలను కూడా పరిరక్షించుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి పోషకాల కింద పొరలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి కూడా సేంద్రియ పదార్థం అనేది ఉంటే అక్కడ బాగానికి ఎక్కువగా నిలబడి ఉండటానికి, గులబారినటువంటి నేలల్లో పోషకాలు కూడా మొక్కలకు బాగా అందుతాయి, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు సమస్యను కనుక మనం పట్టించుకోకపోతే కలుపు చాలా వరకు మన నీటిని, మన పోషకాలని లాగేసుకునేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి నీటి యాజమాన్యం చేయకపోయినా సరే మనకి నేల గుణం పాడైపోయింది, ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ నీరు తోడేసి పెట్టేసినా కూడా మనకి నష్టాలు జరుగుతాయి. అదిగాక ఉన్నటువంటి ఆ కాస్త నీరు కూడా ఆవిరైపోయేటువంటి అవకాశం ఉంది, పోషకాలు కూడా వృధా అవుతాయి. మరి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇక వేసినటువంటి ఎరువులు అదనంగా అనవసరంగా వేసుకున్నా కూడా నేల గుణం పాడైపోయింది. మరి ఎక్కువ వేసుకున్నటువంటి పోషకం అంతా కూడా పనికిరాని రూపానికి మారిపోయి మొక్కలు తీసుకోలేని రూపాలకు అయిపోతుంది. దానివల్ల ఇంకొక రకమైనటువంటి పోషకం కూడా పనికి రాకుండా పోతూ ఉంటాయి. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కాబట్టి అవసరమైన మోతాదులోనే రసాయనిక ఎరువు మందులు వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు నేలకు సేంద్రియ పదార్థం అందించాలి. తేమ నిలబడేలాగా మనం ఇతర రకాలటువంటి ఏర్పాట్లు, ఆచ్ఛాదనం అని అదని ఇదని మనం చేసుకోవాలి. ఉన్నటువంటి తక్కువ నీటిని కూడా ఎప్పుడు కూడా పంటకు అవసరమైనప్పుడల్లా మనం ఇచ్చుకునేలాగా తక్కువ బిందు సేద్యం లాంటి పద్ధతులతో మనం వాడుకొని వాటికి ఇచ్చుకున్నట్లయితే కనుక సమస్య లేకుండా మన నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత జిల్లా వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే

రాగల రెండు రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు నుండి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు వాతావరణ సమాచారం. ఈరోజు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అందువలన ఈరోజు ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వారు, యానాం తీర ప్రాంతం వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఇక రేపటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి, జీడి మామిడిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన జాగ్రత్తలు, ఈ అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి హరికుమార్ గారి ప్రసంగం వింటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. వార్తల వివరాలు. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉపకేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా

0: మంత్రి గారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
1: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: అన్ని భూమి లోపల యూజిడి ఫర్ డ్రింకింగ్ వాటర్, రీయూజ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు
1: పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
1: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు.

0: ఏ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డిఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతిజ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయై సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థి భారతీయ విదేశ సేవాయాః గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తే పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనై సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. అసౌ భారతస్య రిక్త సంబద్ధ శక్తీనాం ప్రౌద్యోగిక్యా నవోన్మేషేణ ప్రభావీ సంప్రేషణేన చ సహ సంయోజనం కృత్వా భారతస్య వైశ్విక సంపర్కం అధికం సుదృఢీకర్తుం ప్రేరితవాన్. అసౌ భారతీయోపక్రమాణాం అంకీయోపస్థితిం సుదృఢీకర్తుం మహత్వమపి ప్రతిపాదితవాన్. విశ్వస్య యువకేషు భారతం ప్రతి అధిక రుచిం జనయితుం భారత్ కో జానియే ఇత్యేతస్య ప్రశ్నోత్తర కార్యక్రమస్య ఉపయోగస్య అసౌ పరామర్శం ప్రదత్తవాన్. ప్రశిక్షు అధికారిభిః స్వప్రశిక్షణస్య భారతదర్శనస్య చ అనుభవాః అభివ్యక్తాః. అస్మిన్ సమూహె దేశస్య విభిన్న రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ ఆగతాః 50 భారతీయ విదేశ సేవా ప్రశిక్షువధికారిణః సమ్మిళితాః సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః సర్వేభ్యః సంస్థానేభ్యః అంతః ప్రవేశస్య విరుద్ధం కఠోర పదక్షేపాని స్వీకర్తుం నిర్దేశం దత్తవాన్. నవదిల్ల్యాం ఐషమః నవమ రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య ఉద్ఘాటనం కుర్వన్ శ్రీశాహః నిర్దేశితవాన్ యత్ బహుసంస్థానకేంద్రస్య మంచే ఉపలబ్ధానాం సూచనానాం కృత్రిమబుద్ధిమత్తాయాః ఆధారేణ విశ్లేషణం కరణీయం యేన వివిధరాష్ట్రీయ సురక్షాహ్వానానాం ప్రతీకారాయ మానకసంచాలనప్రక్రియాః నిర్మాతుం శక్యంతి. సమ్మేళనస్య ప్రథమదిన రాష్ట్రీయ సురక్షాయాః మహత్వపూర్ణేషు పక్షేషు చర్చా అభవత్. తేషు ఆతంకవాద విరోధి ఆహ్వానానాం ప్రతికారః బహుసంస్థాన కేంద్ర మాధ్యమేన గుప్త సూచనానాం ఏకీకరణం విశ్లేషణం కార్యాన్వయనం చ మాదక ద్రవ్యాణాం నియంత్రణ సంబద్ధ దృష్టిపత్రం అవైధ ప్రవాసినాం పరిచయః నిర్వాసనం చ తథా తేషాం ప్రతికారాయ నీతి నిర్మాణం ఇత్యాదయః విషయాః సమ్మిళితాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః క్రెమ్లిన్ ఇత్యత్ర రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇతీనాం వార్తాం ఉద్ఘోషయన్ చీనదేశస్య విదేశమంత్రాలయస్య ప్రవక్తా లిన్ జియాన్ ఉక్తవాన్ యద్ డోభాలః వాంగ్ యీ చ సీమావివాదస్య అతిరిక్తం అన్యేషు విషయ

0: येषु अपि घनचर्चां करिष्यतः। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टेल्विन नगरे आयोजिते FIH इत्यस्य विश्वचषकस्य पूलक्रीडायां भारतीय पुरुषदलं अर्जेंटीना दलेन पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు. కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం పుస్తక సమీక్ష, శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. ఇంకా భక్తి సంగీతంలో కుమారి ఎం ప్రణీత పాడిన భక్తి గీతాలు వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఇంకా పుష్పాంజలి, సమాచార వాణి మునుగు అంశాలు ఉంటాయి ఉదయ సమీరాల్లో. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ బి శ్రీనాథరెడ్డి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ జి రవి. 8:59 పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ 2024 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. పది గంటల 15 నిమిషాల నుండి పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 ఈ ప్రసారంలో 11:00 నుండి 12:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం నీడల వెలుగులు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అంశం ఆధారిత వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాత్రి శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం రంగస్థలి, సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం, సత్యహరిశ్చంద్రుని పాత్ర, శ్రీ జి సీతారాం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు వింటారు. 6:00 సమాచార వాణి, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం, శ్రీమతి జి లక్ష్మీ సూర్యశ్రీ పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, శ్రీ బండారు రమణమూర్తి తబలా. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మున్నగు అంశాలు ఉంటాయి సాయం సమీరం కార్యక్రమంలో. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి. జీడిమామిడిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన జాగ్రత్తలు. ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి హరికుమార్ గారి ప్రసంగం ఉంటుంది. జానపద గీతం, వ్యవసాయ సమాచారం మున్నగు అంశాలు ఉంటాయి కిసాన్ వాణిలో. 7:45 వికసిత్ భారత్, యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవానీ. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. రాత్రి 10 గంటలకు హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం వింటారు. అంశం నీడల వెలుగులు. ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్ధం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
2: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
1: కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో

0: పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ రసాయన పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ధి భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవా యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: डाक मित्र ऐप हमारे ग्रामीण डाक सेवकों के लिए, ताकि जो सेवाएं उपभोक्ताओं को हमें देना हो वो सुगमता के साथ और सुरक्षित वातावरण में हम लोग दे पाएं। पहले अनेक सेवाओं के लिए अलग अलग सिस्टम्स को फॉलो करना पड़ता था, अब सारे प्रोसेसेस को एक ही ऐप में केंद्रित कर हमारे उपभोक्ताओं के लिए सुगमता देने के लिए ये ग्रामीण डाक सेवकों के हाथों में ये ऐप दिया गया है.
0: छत्तीसगढ़, बिहार, ओडिशा, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధ

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. అనంతరం భక్తి సంగీతంలో కుమారి ఎం ప్రణీత పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఈ అంశాలు వినే ముందు వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈరోజు నేటి మాటలో మనం తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి, కళా విమర్శకుడు, కళా చరిత్రకారుడు అయినటువంటి సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు 1924 జూలై 3 గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని తుమ్మపూడిలో జన్మించారు. సాధారణ విద్యాభ్యాసం ఎక్కువగా కొనసాగకపోయినా స్వయం కృషితో విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించి అనేక భాషలను అభ్యసించారు. ఆయన హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపనీస్ మున్నగు భాషలపై ఆయనకు పరిజ్ఞానం ఉండేది. సంజీవదేవ్ జీవితంలో ప్రయాణాలు, పరిచయాలు, పఠనం, రచన, చిత్రకళ ముఖ్యమైన కార్యకలాపాలుగా నిలిచాయి. చిన్న వయసులోనే ఉత్తర భారతదేశంలో పర్యటించి అక్కడ ప్రాంతాలు, ప్రజలు, సంస్కృతి, ప్రకృతి గురించి అనేక అనుభవాలను ఆయన సంపాదించారు. తర్వాత హిమాలయ ప్రాంతాలు, కులూలోయ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఈ ప్రయాణ అనుభవాలను ఆయన రచనల్లో సజీవంగా కనిపిస్తాయి. చిత్రకళలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1960 ప్రాంతంలో చిత్రరచన ప్రారంభించి ప్రధానంగా ప్రకృతి చిత్రాలను వేశారు ఆయన. కొండలు, లోయలు, చెట్లు, సెలయేళ్ళు, గుడిసెలు వంటి ప్రకృతి దృశ్యాలు ఆయన చిత్రాల్లో కనిపిస్తాయి. రచయితగా సంజీవ్ దేవ్ కృషి అత్యంత విస్తృతమైనది. ఆయన రచనలు 25కు పైగా గ్రంథాలుగా వెలువడ్డాయి. రసరేఖలు, కాంతిమయి, దీప్తిధార, రూపారూపాలు, సమీక్ష

రేఖలు, రూపాదర్శిని, సంజీవదేవ్ లేఖలు, తెల్ల మబ్బులు, బయోసింఫనీ వంటి రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు. బయోసింఫనీ ఆంగ్లంలో రాసిన రచన, భారతీయ చిత్రకళకు సంబంధించిన ఆంగ్ల రచనను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు. స్వీయ చరిత్రను తెలిగిన జ్ఞాపకాలు పేరిట రచించారు. తెలుగు ఆత్మకథల గ్రంథాలలో దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఇందులో ఆయన బాల్యం, చిన్ననాటి అనుభవాలు, ప్రయాణాలు, పరిచయాలు, సమకాలీన రచయితలు, కళాకారులు, తాను చూసిన ప్రపంచం వంటి అనేక విషయాలను ఆసక్తిగా వివరించారు. సంజీవ్ దేవ్ గారి లేఖా సాహిత్యం కూడా ప్రత్యేకమైనది. దేశంలో అనేక మంది రచయితలు, కళాకారులు, మేధావులతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. కొన్నిసార్లు తాను గీసిన చిత్రాలను కూడా ఆ లేఖలతో వారికి పంపించేవారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ఇంట్లో కవి సమ్మేళనాలు జరిగేవి. ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు అనేక మంది వారింటికి వచ్చేవారు. వారిలో నాళ్ళ వెంకటేశ్వరరావు, ఆచంట జానకీరాం, అడవి బాపిరాజు తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇంటికి రసరేఖ అని పేరు పెట్టుకోవడం ఆయన కళా దృష్టికి నిదర్శనం. తన చుట్టూ ఉన్న వారిని కళా, సాహిత్యం, ఆలోచనల వైపు నడిపిస్తూ తుమ్మపూడిలోనే ఒక సృజనాత్మక వాతావరణాన్ని నిర్మించారు ఆయన. సాహిత్యాభిమానిగా తుమ్మపూడిని ఒక సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దారు. సంజీవదేవ్ లేఖలు పేరిట ఆయన ఉత్తరాలు ఓ పుస్తకంగా వచ్చాయి. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, కళా ప్రపూర్ణ పురస్కారం, 1995లో ఎన్టీ రామారావు గారిచే హంసా అవార్డు పురస్కారం అందుకున్నారు ఆయన. అనేక రంగాలను ఒకే జీవితంలో సమన్వయం చేసుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్య కళా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇవి సూర్యదేవర సంజీవదేవ్ గారి గురించి సంక్షిప్తంగా కొంత సమాచారం. ఈనాటి నేటి మాట విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: వాన చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుస్తక సమీక్ష. శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్.
1: విభిన్న సామాజిక అంశాలను ఒడిసిపెట్టిన కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా. సంఘర్షణ లేని జీవితం ఉండదు. నిత్యం పడిలేచే ఈ జీవన్మరణ పోరాటంలో ఆటుపోట్లు సహజం. ఏటికి ఎదిరిదే ప్రయాణంలో కొన్ని ఉలికిపాట్లు, మరికొన్ని కునికిపాట్లు మానవ జీవితానికి ఓ పరిపాటి. అలా మదనపడి రాటుదేలిన అక్షరస్పర్శ చూపే సృజనాత్మక విప్లవానికి నాంది పలుకుతుంది. ఈ స్పృహ కలం పట్టిన సాహిత్యకారుల్లో బహుముఖ కోణాలను తడుముతుంది. అజ్ఞాతంగా, అంతర్లీనంగా మరుగున పడి ఉన్న, కనుమరుగైపోతున్న అంశాలను పొదుపుపెట్టి దండగా గుదుగుచ్చి ఓ చోట ఆవిష్కరించి నిద్రాణ స్థితిలోంచి సమాజాన్ని మేలుకొలుపుతుంది. దీనికి లోతైన పరిశీలన, సాధనతో కూడిన అన్వేషణ తప్పనిసరి. ఇలాంటి ప్రయత్నంలోంచి రాటుదేలి పొదనెక్కిన కవి రొక్కం కామేశ్వరరావు గారు. ఇటీవలే విత్తు నుండి విక్రయం దాకా అనే కవితా సంపుటిని పాఠకలోకం దృష్టికి తెచ్చారు. 26 కవితలతో కూడిన ఈ సంపుటిలో సరళత్వం, సహజత్వం, సూటిదనం, నిక్కచ్చితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడంలో ఆరితేరినతనం ఉట్టిపడుతుంది. అనుభవంతో కాచి ఓడబోసిన భౌతిక జీవనసారం కళ్ళకు కడుతుంది. ఈ ప్రభావధారను కవితాత్మకంగా అందిపుచ్చుకోవటానికి ఒక్కోసారి కవి అంతరంగాన్ని తరిమి చూసే ప్రయత్నం చేద్దాం. కవితా శకలాలు అన్న శీర్షికలో ఏ మట్టి మాట్లాడదు, అంత నీరు పోయకపోతే ఏ పిట్టా వాలదు, నువ్వు చిట్టువు కాకపోతే అంటారు కామేశ్వరరావు గారు. ప్రకృతి సిద్ధమైన ఒక సహజ దృశ్యాన్ని తేలిక వాక్యాల్లో ఆవిష్కరించి కవిత్వంగా మన ముందు పరుస్తారు. నీరు పోయకపోతే మట్టి సారం నేలకు అంతుబట్టదు, చెట్టుగా విస్తరించి పచ్చదనంతో పలకరించకపోతే పిట్ట కూడా వాలదు. ఇది ప్రకృతిలో నిత్య కృత్య ఋతుధర్మం. జలస్పర్శతో మట్టిలో విత్తుగా మొలకెత్తి తలెత్తి ఆకాశాన్ని చూస్తుంది. పూత పూసిన చెట్టు చిగురు తొడిగితే పిట్ట కొమ్మపై వాలి బతుకుపచ్చగా కలకలలాడుతుంది. ఈ పోలికతో ఒడిసిపెట్టి చిత్రించడమే ఈ కవిత్వ సందర్భ ప్రయోజనం. శిక్ష అన్న మరో కవితలో చెప్పినట్టుగా కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే హరిత శ్వాసైన ఆరావళి పర్వతాల నుండి హసదేవ అడవుల దాకా దేహింగ్ పటకాయి వర్షారణ్యాలు గ్రేట్ నికోబార్ సాగర తీరాల వరకు జీవావరణ విధ్వంసమే అంటూ సహజ రక్షలకు రక్షణ కరువైతే శిక్షలే అని మెలిపెట్టి చెబుతున్నప్పుడు కాలుష్యం పెరిగి భవిష్యత్తు తరాల మనుగడ కష్టంగా మారుతుంది. కొండలు

అడవులు నదులు తమ ఉనికిని కోల్పోతే భూతాపంతో జీవావరణం విధ్వంసానికి గురై పర్యావరణ విపత్తు ఏర్పడి పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది. దీనితో భూమిపై నీరు గాలి అడవులు అన్నీ కలుషితమై మొదటికే మోసం జరుగుతుంది. దీనికి పాలనా యంత్రాంగం సకాలంలో మేల్కొని పచ్చదనం ఉట్టిబడేలే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను కవి నొక్కి చెబుతున్నారు. విత్తు నుండి విక్రయం దాకా శీర్షికలో రైతు ఘోష కవిత్వ భాషలో ప్రతిధ్వనించి కన్నీరు పెట్టిస్తుంది. గిలగిలా కొట్టుకుంటున్న అరటిగల, పత్తిపై వేలాడుతున్న కత్తి, చేలో నీళ్లు, రైతుకు కన్నీళ్లు, విత్తు నుండి విక్రయం దాకా చిత్రహింసే, గంజికి కూడా నోచుకోని భూమిపుత్రుల గర్భశోకం, అన్నదాత ఎవరు మారుస్తారు నీ రాత, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాదు వ్యవసాయమే ఈ దేశానికి మూలవేరు అంటూ పుట్టిడి వేదనతో మునిగిపోయి ఆర్థికంగా చితికిపోయి కుదేలవుతున్న అన్నదాత దీనస్థితిని విషాదంగా చిత్రించే ప్రయత్నం చేస్తారు కవి కామేశ్వరరావు గారు. అతివృష్టి అనావృష్టి వెన్నెముకకి సహజ శత్రువులే కానీ నీటి జాడలేక సబ్సిడీలు అందక గిట్టుబాటు ధరలు లభించక నకిలీ విత్తులు కల్తీ రసాయన ఎరువులు మోసపూరిత క్రిమి సంహారక మందులు హలదారి నడ్డి విరుస్తుంటే వ్యవసాయ రంగం కుదేలవుతుంటే గిడసబారిన ఆశలు నెర్రెలిచ్చిన నేలలా గొంతెండిన రైతు స్వరమవుతుంది. వీటికి తోడు అప్పుల బాధలు ఆత్మహత్యలు వెన్నెముక వెన్ను విరుస్తుంటే ఈ దేశానికి మూలవేరైన వ్యవసాయ రంగం ఎలా బతికి బట్టకడుతుంది? కాస్తో కూస్తో పంట పండి చేతికొచ్చిందంటే దళారుల దగాకూర దోపిడీతనం రైతంట విషాదపు మంటను మిగిల్చుతోంది. ఇన్ని సవాళ్ల మధ్య ధీటుగా నాగలిని నమ్ముకుని భూమిపుత్రుడు ఆరుగాలం రెక్కల కష్టంతో వ్యవసాయ క్షేత్రంలో విశ్వవిజేతగా ఎలా నిలుస్తాడు? ఇలాంటి పరిస్థితుల్లో విత్తు నుండి విక్రయం దాకా సమస్యలతో పోరాడి పంటని పంట చేనుతో ఎలా యుద్ధం చేయగలుగుతాడు? దీనికి ఆ కాలమే భవిష్యత్తులో జవాబు చెప్పాల్సి ఉంది. భావన అన్న కవితలో విధ్వంసకారుల వికార చేష్టలకి అక్షర రూపం ఇస్తాడు కవి. ఒక యుద్ధం ఆగితే మరో యుద్ధం మొదలవుతుంది. కక్షలు ఇరుపక్షాలకు శిక్షలే, ఊర్ల నిండా రక్తపు టేరులే. ఉగ్రవాదులకు మతం ఏమిటి? ఉగ్రవాదమే వారి మతం. వారిది ద్వేషం, నాది దయ. వారిది కోపం, నాది క్షమ. నా భావన నవ నిర్మాణానికి ప్రేరణ, సమిష్టి శ్రేయోసాధనకు ఆలంబన అంటారు కామేశ్వరరావు గారు. విశ్వమానవ సౌభ్రాతృత్వ దృష్టే ఈ సమభావన భవిష్యత్తు ముఖ చిత్రం. దీనికోసమే ఈ కవి అంతర్వేదన సామూహిక ప్రతిబింబంగా కవితల్లో వ్యక్తమవుతుంది. అమాయకుల శీర్షికలో కవి కామేశ్వరరావు గారి దృష్టికోణం సనాతనం నుండి ఆధునికత దిశగా అడుగులు వేస్తుంది. గోడి వినే తోడు లేకపోతే మనుషులు రాతి చుట్టూ తిరుగుతారు, సమస్యల పూలదండల్ని విగ్రహాలకి అలంకరిస్తారు, మొక్కులు చెల్లిస్తూ మోకరిల్లుతారు, గుడుల చుట్టూ తిరిగి తిరిగి ప్రదక్షిణాలు చేసి గంగలో ములుగుతారు అని చెబుతూ తాయెత్తులు తలరాత్రి మార్చలేవు, జీవితంలో దిగులు తప్ప మిగులు లేనప్పుడు, విజయాలు తక్కువై వైఫల్యాలు ఎక్కువైనప్పుడు అంతా ఆధ్యాత్మికమే అంటూ ముగిస్తారు. భక్తి అనేది ఒక నమ్మకం, నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి అనేది ఓ ప్రసిద్ధ నానుడి. దీనికి కర్త కర్మక్రియ మనిషే. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. శూన్యంలో దీపం వెలిగించేవాళ్ళకి నమ్మకం ఒక గొప్ప ఆయుధం. రెక్కల కష్టంతో శారీరక శ్రమను విశ్వసించేవాళ్ళకి కష్టైఫలి అన్న మాటే ఓ ఆదర్శం. జీవితంలో అటు ఇటు కాకుండా దిగులుతో వైఫల్యాలు ఎదుర్కొని మానసికమైన ఓ అంతఃచేతన స్థితికి చేరుకున్నప్పుడు నైరాశ్యంతో అలుముకున్న ప్రశాంత జీవన ప్రపంచమే ఆధ్యాత్మికం. దీనిలోని భక్తి, ముక్తి, రక్తి, శక్తి, విముక్తి అన్నీ సాధ్యపడతాయి. కాకపోతే మనసు చూసే దృష్టికోణంలోని ఈ అంతరాలు ఏర్పడి ఆస్తికుడు నాస్తికుడు అన్న మీమాంసతో భౌతిక ప్రపంచంలో ప్రయాణం సాగిస్తాడు. అలాంటి ఓ మిశ్రమ అభిప్రాయ కూడలి జీవనసార సందేశమే ఈ కవిత ఆంతర్యం. దీనిని చాలా ఒడుపుగా పట్టుకొని కవిత్వం చేయడానికి సాహసించారు కవి కామేశ్వరరావు గారు. ఈ ముసుగులోంచి వాస్తవికతను బయట తీసి తేటతెల్లం చేసే బాధ్యత ఇప్పుడు పాఠకులదే. ఇంకో చోట మొలుచుకుంటూ అన్న కవితలో కవి నిరసన స్వరం పారదర్శకత ఆలోచనాత్మక దృష్టితో సాగిపోతుంది. మనిషి ఒక్కడే, హత్యలనేకం అన్నప్పుడు మానవ జాతిలోని నేర ప్రవృత్తి స్థాయి పతాక స్థాయిలో నిలుస్తుంది. కత్తులు కాదు, నరకబడ్డ శిరస్సుల లెక్క తేలాలి అంటారు మరో చోట కవి. క్రూరత్వం కన్నా క్రూరత్వంలోంచి దూసుకొచ్చిన క్రౌర్య ప్రతాపాన్ని ఖండిత శిరస్సుల ఉన్మాదంలోంచి ప్రతీకార జ్వాలల ప్రతిఘటన నినాదాలు ఉద్రేకభరితలో ఉట్టిపడతాయి. పై రెండు పాదాల్లో నిరసన స్వరాలు వ్యక్తమైతే కిందకు వచ్చేసరికి ఈ ఆవేశం స్థానంలో ఆలోచన పురివిప్పి వికాస దశలో ప్రతిఫలిస్తాయి. వాళ్ళు తొక్కుకుంటూ పోతే మనం విత్తుకుంటూ వద్దాం, వాళ్ళు నరుక్కుంటూ పోతే మనం మొలుచుకుంటూ వద్దాం అంటారు కదా.

అది పాదాలతో తొక్కిన చోటే విత్తుకుంటూ వచ్చే విచక్షణ జ్ఞానంతో పాటు నరుక్కున్న చోటే మలుచుకుంటూ వచ్చే వివేక దృష్టి కవిలోని విజ్ఞతని, వినమ్రతని, విశాల దృక్పథాన్ని తేటతల్లం చేస్తాయి. కత్తులు దూసిన చోటే స్నేహస్థాన్ని అందించే ఉదార స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, సానుకూల దృక్పథాన్ని, ఐకమత్య భావంతో సహృదయతను చాటి చెప్పే సామాజిక పురోగతికి పెద్దవేట వేస్తాయి. నేటి తరానికి కావాల్సిన చైతన్య వీచకు కూడా ఇదే కదా. ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వాగతించే ప్రయత్నం చేద్దాం. పాలన అన్న కవితలో కవిలోని తార్కిక దృష్టిని అర్థం పట్టిస్తుంది. గద్దె మీద పెద్దలు గ్రద్దల్లా సంపదను తన్నుకుపోతుంటే కెరటంలా తీరానికి తలబాదుకుంటున్నా అనడంలో మంచి అభివ్యక్తీకరణ కనిపిస్తుంది. సంపదను తన్నుకుపోయే గద్దె మీద పెద్దల గ్రద్దల్ని చూసి కెరటంలా తీరానికి తల బాదుకోవడం వచనంలో కవిత్వాన్ని ధ్వనింపచేయడమే. ఈ పోలిక చెప్పడంలో ఇది నిత్య సాధారణ దృశ్యమే అయినా భావ ప్రకటన చేయడంలో కొత్తతనం కనిపిస్తుంది. సంఘర్షణాత్మకమైన విషయాన్ని సున్నిత భాషలో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ సమస్య ప్రతి చోట ఉండేదైనా చెప్పే విధానంలో ప్రత్యేకత వ్యక్తమవుతుంది. మరి దీనికి పరిష్కారాన్ని కూడా కవే వ్యంగ్యార్థ భావంతో చెబుతాడు. రాక్షస పాలనలో మౌనం జ్ఞానం, ప్రశ్న అజ్ఞానం అంటారు. మౌనం అంటే రాజీ పడటం, ప్రశ్నించడం అంటే నిలదీయటం. మౌనాన్ని జ్ఞానంతో పోల్చి చెప్పడం అంటే ఒక రకమైన నిస్సహాయతను ప్రదర్శించడం. ప్రశ్నను అజ్ఞానంతో ముడిపెట్టి చెప్పడం అంటే నిరసన వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోవటం. అంటే రాక్షస మోకు ఎదురెళ్ళి తిరగబడి ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని సత్యంగా కవి ఆవిష్కరిస్తాడు. అంటే సరైన సందర్భం కోసం, అనుకూల వాతావరణం కోసం వేచి చూసి తగిన సమయం వచ్చినప్పుడు తిరుగుబాటును ప్రదర్శించడమే సముచిత నిర్ణయమని కవి అభిప్రాయం కావచ్చు. దీనికి తర్కపరమైన ఆలోచన గీటరాయిగా నిలుస్తుంది. శ్రీకారం అన్న కవితలో కవి దృష్టి సామూహిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. దారులన్నీ మూసుకుపోయాక, అడ్డదారులన్నీ చెడ్డదారులని తెలిసాక, నా దారి నేనే చూసుకుంటా అని అంటూనే సూర్యుడి వైపు చూస్తూ నడుస్తా, నా నేడ ఎప్పుడు నా వెనుకే అని చెప్పడంలో నర్మగర్భ రహస్యమేమీ కనిపించదు. ఒక్కసారి చేసిన తప్పుల్ని సవరించుకుంటూ దిద్దుకుంటూ, కోల్పోయిన మార్గాల్ని సక్రమ మార్గంలో తీర్చిదిద్దుకుంటూ వివేచనతో ముందడుగు వేయటమే వివేకుల లక్షణం. అది కూడా స్వతహాగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా. అలా నడిచే దారిలో సూర్యుడి వైపు చూస్తూ నడవడం అనేది చైతన్యానికి, విజయకేతానికి సంకేతం. ఈ క్రమంలో నా నీడ ఎప్పుడు నా వెనకే అని ఒత్తి పలకడంలో అంతరార్థం ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రతిబింబంలో తన వెంట తానే ప్రయాణిస్తూ నడవడం అని అర్థం. ఇది స్థిరత్వానికి, నిలకడతనానికి ఓ ముచ్చుతునక. ఈ స్థితికి కొనసాగింపగా ఇప్పుడిప్పుడే ఒంటరితనాన్ని విడిచిపెట్టి సమూహాలతో జట్టుకట్టి జడత్వాన్ని, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి పోరుకు శ్రీకారం చుడుతున్నా అని బలవంతంగా తీర్మానించుకొని అడుగులు వేయడం వెనక ఒక గొప్ప భరోసాతో పాటు పోరాట స్ఫూర్తిని నింపుకున్న ఆత్మవిశ్వాసంతో కూడిన భావ ప్రకటన, ఖచ్చితమైన నిబద్ధతతో ఆరంభమైంది అనే సూచనకు ఓ ప్రతీక. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలనే సందేశం కవిత్వపరంగా కవి ఘంటాపాదంగా చెప్పడం కానవస్తుంది. ఈ తొలి అడుగే శ్రీకారానికి తుది మలుపుగా పాఠక లోకానికి పరోక్ష హెచ్చరిక చేస్తారు కవి రక్కం కామేశ్వరరావు గారు. ఈ భిన్న భావాల సమాహారంలో భాగంగా కవితాత్మక వాక్యాలు కొన్ని అక్కడక్కడ మనల్ని పట్టుకుదుపుతాయి. ఉట్టికి ఎగరలేనమ్మా, ఉపగ్రహానికి ఎగిరినట్టు. అడుగు చిన్నదైనా మార్పు పెద్దదవుతుంది. సుఖం అతిథిలా వచ్చిపోతుంది, దుఃఖం దీర్ఘవ్యాధిలా బాధిస్తోంది. తోడుకుంటూ పోతే ఏ బావైనా ఇంకిపోతుంది. తుపాకులు తీర్పులు చెప్పలేవు. చీకట్లో చేనేత, నేతన్నెల గుండెకోత. మట్టి మాట్లాడుతుంది. ఆవుల మందకి తోడేలి కాపలా. ఏలికల ఏలుబడిలో సాగును సాగుబడి. యుద్ధం శాంతిని ఆవిష్కరించలేదు. పతనమైన పతాక స్థాయికి చేరేది అందుకే. సేద్యం సాక్ష్యం చెబుతుంది. అబద్ధాలతో జీవించే వాళ్ళు నిజాలతో మరణిస్తారు. మరణానికి ముందు ఎన్నిసార్లు మరణిస్తున్నాను. బతుకు యుద్ధంలో నిత్య క్షతగాత్రుణ్ణి నేను. పంచభూతాలకు వాళ్లే పరమశత్రువులు. అవినీతి తంత్రమే తప్ప అభివృద్ధి మంత్రం లేదు. దుఃఖం శ్రవిస్తూనే ఉంది. జరుగుబాటు లేక తిరుగుబాటు. స్వరం మారితే గాని తరం మారదు. త్యాగం మనది, భోగం వాడిది. ఓపికతో ఉన్నవాళ్లకే కాలం జ్ఞాపకని అందిస్తుంది. ఆగితే మరణిస్తావు, సాగితే జీవిస్తావు. అడవుల్లో కాల్చివేతలు, నగరంలో కూల్చివేతలు. కాలం మారిన మానని గాయాలు. చేనుకు సోకిన చీడవాళ్ళు. భిక్షాపాత్రతో విశ్వవీధుల్లో సంచారం. ఫలాపాక్షలేని తపస్సుంటుందా వంటి సృజనాత్మక పంక్తుల్ని, పాఠకుల్ని అలరిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలా

0: బహుముఖ కోణాల్లో మనల్ని ఆలోచింపజేసే ఈ కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా రాసిన కవి రొక్కం కామేశ్వరరావు గారు అభినందనీయులు.
1: ఇంతవరకు మీరు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తి సంగీతం. కుమారి బి ప్రణీత పాడిన భక్తి గీతాలు వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా వినండి నందగోపాల అభేరి రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన ఆదితాళం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: భక్తి సంగీతం కార్యక్రమంలో చివరిగా ముద్దుగారే యశోదా, కురంజీ రాగంలో శ్రీ అన్నమాచార్య కీర్తన వింటారు ఆదితాళం.

ఇంతవరకు మీరు భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి బి ప్రణీత పాడిన భక్తి గీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతం వింటారు.

అన్నమయ్య చిత్రంలోని పూర్ణచందర్ శ్రీరామ్ బృందం పాడిన పాట విన్నారు. ఇప్పుడు సమాచారవాణి ఈ ప్రసారంలో ఈ ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ జి రవి. 11:00 మధురిమ. ఈ ఉదయం 11:00 నుండి 12:00 వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాలు వింటారు. అంశం నీడల వెలుగులు. ఈ మధ్యాహ్నం 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్స

0: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
1: ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల మంత్రుల పర్యటన, స్టార్టప్ కడప దేశానికే ఆదర్శమని కలెక్టర్ ప్రకటన, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్గా వరదరాజులరెడ్డి తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి కడప జిల్లాను 13,26,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30,00,000 రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలిచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజులరెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు, ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటికే సమాచార, రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ గొన్నాబత్తుల రవికుమార్. ముందుగా వినండి నన్ను గన్న తల్లి సింధు కన్నడ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళంలో.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే, బేగడ రాగంలో శ్రీ సుబ్బరాయ శాస్త్రి రచన రూపకతాళం.

శ్రోతలు కర్ణాటక సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కృష్ణ నీ బేగనే యమన్ కళ్యాణి రాగంలో శ్రీ వ్యాసరాయ రచన మిశ్ర చాపుతాళం.

0: इन्तर्तो समाप्तम्।
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి పాటల పల్లెకి కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, మరొక ఫోన్ నెంబర్ 0891 2727 2888. మరి శ్రోతలు తప్పకుండా డైల్ చేసి మీకు ఇష్టమైన పాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుగా పాటల పల్లెకిని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం.

ఇంతవరకు మీరు శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ గొన్నాబొత్తుల రవికుమార్ మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం

0: హలో
1: హలో అక్క.
0: చెప్పండి. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అక్క. బబ్లు నా పేరు, వరంగల్ నుంచి. నాకు బొబ్బిలి రాజా నుంచి కన్యాకుమారి కనబడదారు పాటగా.
0: తప్పకుండా బబ్లు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో నమస్తే అమ్మా.
0: నమస్కారం అండి.
1: అమ్మా నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలక సత్యనారాయణ.
0: సత్యనారాయణ గారు చెప్పండి.
1: నాకు మంచి కుటుంబం ఈ సినిమాలో తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండా సత్యనారాయణ గారు, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే బాయ్ అమ్మా.

0: అభినందన. అనంతపురం మహేష్ అండి నా పేరు. అనంతపురం నుంచి మహేష్
1: మాట్లాడుతున్నాను. చెప్పండి ఇప్పుడు ఏ సినిమా నుంచి?
0: అభినందన. ప్రేమ లేదని ప్రేమించరాదని.
1: అభినందన చిత్రం నుండి ప్రేమ లేదని అనే పాట మీకు కావాలి?
0: అవును
1: తప్పకుండా వేస్తాను, వినండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మహామంత్రి తిమ్మరాజు సినిమా నుంచి సుశీల గారు పాడారమ్మా, ఈ చరిత్ర గారి మహా పాటకు మా దేశానికి వచ్చినదా పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వినిపిస్తాను, వినండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే, చెప్పండి.
1: నా పేరు సామలకోట అండి, గన్నుం పెంటారావు అని.
0: చెప్పండి.
1: బొబ్బులి పులి సాంగ్స్, జనని జన్మ చెరగడ సాంగ్స్ అవి కావాలండి.
0: తప్పకుండా అండి, మీరు కోరినట్టుగా.
1: అచ్యుతం పేరు అని కూడా చెప్పండి. అచ్యుతం, జీ అచ్యుతం.
0: అలాగేనండి, మీకోసం.
1: ఓకే,
0: మీ శ్రేయో బ్లాస్ట్ అందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్.

0: హలో, పాటల పల్లకి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: మేడం, ఆనందపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: చెప్పండి.
1: అడవి రాముడు మూవీ నుంచి ఏమని, డ్రైవర్ రాముడు మూవీ నుంచి ఏమని వర్ణించిన సాంగ్ వినిపించండి మేడం.
0: డ్రైవర్ రాముడు ఈ చిత్రం నుండి మీరు కొన్ని పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పామిడి నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: చెప్పండి శంకర్ గారు.
1: మేడం, మాకు మాస్ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ వేయండి మేడం.
0: అలాగేనండి.
1: మా ధన్యవాదాలు మేడం.
0: మంచిదండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: ఇంటికి దీపం ఇల్లాలనే చిత్రంలో నీవే నీవే అనే పాట వినిపించండి మేడం గారు.
0: తప్పకుండా అండి. కానీ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేమిటో చెప్పండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామం, అనంతపూర్ జిల్లా మేడం గారు. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను వాకుండి ప్రసాద్, చెట్టికడ విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ప్రసాద్ గారు చెప్పండి.
1: ఇంటింటి రామాయణ చిత్రంలో వీణ వేణువైన సరిగమ విన్నావా పాట వినండి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: నమస్కారం మేడం.
1: నమస్తే అండి,
0: నా పేరు మణికంఠ అండి, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నా.
1: చెప్పండి. మణికంఠ గారు,
0: ఇద్దరు మిత్రుల నుంచి పాట కావాలండి.
1: ఏ పాట అండి?
0: ఖుషీ ఖుషీగా నవ్వుతున్న పాట.
1: అలాగేనండి. మరి మణికంఠ గారు కోరిన పాట వినే ముందు వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
6: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్పేట తమ్ముల పల్లవారి వీధి.
0: చెప్పండి.
1: పాటించింది అమ్మా.
0: ఏ పాట అయినా పర్వాలేదండి.
1: ఏ పాట అయినా పర్వాలేదమ్మా.
0: సరేనండి,
1: నమస్తే అమ్మా. ఉంటా.

0: హలో,
1: నమస్కారం అండి. శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి.
1: తెలుస్తుంది అండి, ఈ చిత్రం ఏమండి? రమ్య కృష్ణ లాగా ఉంటుందా ఆమె పాట కావాలండి.
0: శ్రీనివాస్.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కొనసాగుతుంది.

0: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన

0: అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना.
0: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
1: हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमी कंडक्टर्लू, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोनलू, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశం ఉంది.
1: कोई भी इलेक्ट्रॉनिक गुड्स होगा, हमारे मेडिकल इक्विपमेंट होंगे, हमारे ट्रांसपोर्ट के रास्ते होंगे, हर किसी में चिप अनिवार्य है और इसे चिप के बिना दुनिया थम जाए ऐसी स्थिति पैदा हो जाए और इसलिए भारत ने आत्मनिर्भर होने की दिशा में अपना सेमीकंडक्टर प्लांट, बड़ा सेमीकंडक्टर प्लांट, 3 सेमीकंडक्टर प्लांट शुरू हो चुके.
0: యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం. భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువజనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు,

0: రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువభారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు, గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
1: ఎనర్జీ సెక్యూరిటీ ये हमारे समय की मांग है और इसलिए हमने पहले से ही उस दिशा में एक के बाद एक मजबूत कदम उठाए हैं. एनर्जी सिक्योरिटी का एक बड़ा माध्यम है परमाणु ऊर्जा, न्यूक्लियर एनर्जी. हमने पार्लियामेंट में शांति एक्ट पास कर करके एक नए लक्ष्य तरफ जाने का रास्ता तय कर लिया है. 2047 तक हम 100 GW न्यूक्लियर पावर का लक्ष्य लेकर के चल रहे हैं.
0: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్య అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత్ భారత్ లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ

0: అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కానీ దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: कोई भी राष्ट्र तब महान बनता है जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है. बड़े सपने हमारी सोच को विस्तार देते हैं, हमारे संकल्प दृढ़ होने चाहिए. जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है.
0: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి
4: విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశ్ మాట్లాడుతున్నాను మేడం.
0: ప్రకాశ్ రావు గారు చెప్పండి.
1: నాకు నిండు హృదయాలు సినిమా నుంచి అర్థం ఉందా అంటే చెక్కెలు చూస్తే ముద్దస్తూ ఉన్న పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: హలో
1: హలో
0: చెప్పండి. నమస్తే అండి.
1: అమ్మా, అన్నమయ్యేదో పాట ఉంటుంది.
0: అన్నమయ్య చిత్రం నుండి ఏ పాట అయినా పర్వాలేదు అంటున్నారు. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: జగన్నాథం కొత్తవలసండి.
0: జగన్నాథం గారు, అన్నమయ్య చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: రామకృష్ణ ప్రసాద్ నుండి కాల్ చేస్తున్నాను మేడం.
0: చెప్పండి.
1: నాకు కొత్తగా ప్రమోషన్ నుంచి టైటిల్ స్టార్ ప్లే చేస్తారా?
0: తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: అంటే గుడ్ మార్నింగ్. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: వెరీ గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు, చెప్పండి.
1: థ్యాంక్ యూ మేడం గారు. అయితే బాస్లది వెళుతున్నా పాట ఏంటి మేడం గారు?
0: బాస్ చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది మరి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, పాటల పల్లకి.
3: నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడుతున్నా అండి.
2: చెప్పండి.
3: నా పేరు సత్యనారాయణమూర్తి అండి. దేవత సినిమాలో బొమ్మను చేసి ప్రారంభం.
2: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థాంక్యూ, నమస్కారం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు శుభలక్ష్మి అండి. నేను క్రాపం చేస్తున్నాను మేడం గారు.
0: శుభలక్ష్మి గారు చెప్పండి.
1: మాకు సిరివెన్నెల సినిమా నుంచి అండి చందమామ రావన్న పాట కావాలి మేడం గారు. ఈ పాట ముందుగా మీకోసం, తర్వాత శ్రోతలు అందరి కోసమేనండి.
0: సరేనండి, మీకు కోరిన పాట మనందరి కోసం వినండి మరి.
1: ఉంటానండి మరి.

0: ಚಂದ ಮಾಮದಾವಿ ಜಾಬಿಲ್ಲಿರಾವಿ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రోతలు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం వింటారు. అంశం నీడల వెలుగులు. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి.
4: మేడం, 35 సినిమా నుంచి బాలుగారు పాడింది
3: తప్పకుండానండి. మరి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి. ప్రసాద్
3: అలాగేనండి. ప్రసాద్ గారు, మీరు కోరిన

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. నాకు బులియక్ బకావళి కథ సినిమా నుంచి ఓ మదరా సుందర నాదొర అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు సెన్సిలెన్స్ సినిమాని జిక్కి గారు పాడారమ్మా, కానగరావా శ్రీహరిరావా పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరినట్లుగా చెంచు లక్ష్మి చిత్రం నుండి ఈ పాట వినండి.

0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: అదే లంకేశ్వర సినిమాలో కావాలి మేడం గారు.
0: మీ పేరు చెప్పండి.
1: మాది అనకాపల్లి జిల్లా దారపల్లి మండలం ఏ కొత్తపల్లి మేడం గారు.
0: మీ పేరండి?
1: నారాయణరావు
0: గారు. లంకేశ్వర చిత్రం నుంచి ఏదైనా పాట అడిగారు కాబట్టి ఈ పాట వేస్తున్నాను, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం గారు.

0: ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ. నీడల వెలుగులు అంశంగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. ఈడు జోడు, తోడు నీడ, వెలుగు నీడ, ఇవన్నీ జంట పదాలు, జంటలకు ఉద్దేశించిన పదాలు. ఇందులో నీడల వెలుగులు ఇట్టించేటయింది అంతే కదా, కాదు. వెలుగు నీడ కలిసి ఉంటాయి. నీడ అనగానే మనకి చల్లగా హాయిగా కాసింత విశ్రాంతినిచ్చేటటువంటి ఒక ఆసర అని భావన. ఇది సామాజికంగా మనసుకు సంబంధించినటువంటి తలపు లోతుల్లోంచి పడే ఛాయ అంటే నీడే కదా. మరి శాస్త్రీయంగా కాంతి ప్రసారాన్ని ఒక వస్తువు

తగిస్తే ఆ వస్తువు వెనక లేదా ఉపరితలం మీద ఏర్పడే నల్లటి ఆకారాన్ని నీడ, ఆంగ్లంలో అయితే షాడో అంటాం. షాడో సంగతి సరే, ఏదో ఒకటి ముందు పాడు అంటే పాడమని, బాగుంటే అలాగే అంటాం, లేకపోతే చీ పాడు అని అనుకుంటాం. ఈ రెండిటికి అతీతంగా ప్రేమ, అనురాగం, అభిమానం, నిష్కల్మషమైనటువంటి షరతులు లేని మానసిక విధి విధానం ఓ తోడు కావాలి, నా తోడుగా ఉండాలి, నాకు నీడగా ఉండాలి. నీడగా ఉండడం అంటే ఎప్పుడూ ఏదో ఒక గొడుగు ఏదో పట్టుకొని వెనక్కి తిరగడం అనుకోగలరు, కాదు కాదు కాదు. ఈ నీడ కనిపించింది ఆ పట్టేవాళ్ళకి, అనిపించేది ఆ చల్లదనాన్ని భావించేవారికి మానసికంగా ఊరటనిచ్చేది.

ఎండగా ఉన్నప్పుడు అబ్బా ఏదైనా నీడలోకి వెళ్తే బాగుండి అనిపిస్తుంది. ఈ నీడకు సంబంధించి మనకి చల్లగా కాచుకునేది అన్న ఒక్క భావన మాత్రమే కలుగుతుంది. మామూలు వాళ్ళ మనకు అలాగే కలుగుతుంది కదండి. కౌలకి అలా కాదు, జీవిత గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పోలుస్తారు. ఆరంభే గురువిక్రమేణ లఘ్వీ పురా వృద్ధమతీ చ పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నాచాయేవ మైత్రి సజ్జనానాం. అంటే ఉదయాన్నే పడుతున్న నీడ చాలా పెద్దదిగా ఉంటుంట, ముందు మెల్లిమెల్లిగా క్షీణించిపోతుంది. దుర్మార్గులతోటి స్నేహం ఇలా ఉంటుందిట, మరి మంచివారితో సాయంత్రం నీడలాగా. అది మొదట చిన్నదిగా ప్రారంభమై సమయం గడుస్తున్న కొద్దీ క్షణక్షణాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది నీడ గురించి పెద్దవాళ్ళు చెప్పిన మాట. నీడ కావాలంటే ఏమిటి? తాటాకు గొడుగులు వేసుకొని ఉండేవాళ్ళు, అలాగే కిందన పిడి ఏమీ లేకుండా ఇలా తల మీద కాచుకునేలా ఉంటే మామూలుదైతే గొడుగంటాం, దీనైతే గిడుగంటాం. దానితోటి పనులు చేసుకునేవాళ్ళు. మరి ఆంగ్లం విషయం వచ్చేసరికి ఒక కాంతి జనకం ద్వారా ఏర్పడే నీడలో ఆ మధ్యలో ఉండే ఒక చీకటి ప్రాంతం మనకు కనబడుతూ ఉంటుంది, అక్కడ అస్సలు కాంతి జారదు. దీన్ని అంబ్రా అంటారట, ప్రచ్ఛాయ అని ఓ పేరు. దాని చుట్టూ ఉండే మరీ చీకటి కాకుండా ఉండే ప్రాంతాన్ని ఉపచ్ఛాయ అంటారు, అంటే పెనుంబ్రా. ఈ అంబ్రా పెనుంబ్రా ఈ రెండు మాటలు వినగానే మనకి నల్లగా విశాలంగా విచ్చుకొని ఒక గుండ్రటి పడవ తిరగబడితే ఎలా ఉంటుందో అలాంటి వస్తువు కనబడుతుంది. అంబరానికి ఎల్ల అంబ్రెల్లా అనుకుంటే గొడుగండి. గొడుగులు మామూలుగా మనల్ని వాన నుండి ఎండ నుండి కాచుకుంటాయి. అలా కాకుండా వలపులో పడిన వాళ్ళకి ఆతాపాలు అనుతాపాలు తీరాలి అంటే ఆ వేసే అడుగు, ఆ పట్టే గొడుగు అది వేరే. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ పాటని అడుగు, అందులో కలుపు అడుగు.

వాడికి ఏమిటండి నీడ పట్టునున్న జీవితం, ఈ మాట వింటూ ఉంటాం. అలాగే ఏదైనా కాస్త నీడ నుండే ఉద్యోగం చూసుకోరా, ఆ మీలాగా నీడలో కూర్చొని నీడలోనే తొంగునే పైనా ఏమిటి మాది, ఎండను పడి పోవాలి అంటాం. ఎంతసేపు ఎండ, ఎండకి రక్షణగా నీడ, ఇవేనా? మరి వానొస్తే, వానొస్తే గొడిగేసుకుంటాం, లేకపోతే ఏ పంచ కిందకో చేరుతాం. అలా కాకుండా నీడని వెతుక్కుంటారా? అబ్బే, వానకి నీడకి ఏమిటండి సంబంధం? ఏం సంబంధం? ఆత్మబలం చిత్రానికి ఆత్రేయ గారు రచయిత, పాట కావాలి. అన్ని రకాలుగా అయిపోతున్నాయి, రోజులు అయిపోతున్నాయి, కానీ పాట రావట్లే. ఆఖరికి ఆయన ఎక్కడో హోటల్లో ఉండి ఇక్కడ కాదు అని ఒక పార్కుగా ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళి పాట కోసం ఆలోచిస్తున్నారు. ఈలోగా మబ్బులు గమ్మేసాయి, చిన్న చినుకులు. ఆ పార్కులో ఒక యువజంట గబగబగబగబగబ ఎక్కడికి వెళ్ళిపోదామా అని చూసుకొని, ఓ చెట్టు ఉంటే పద వెళ్ళి దాని నీడలో ఉందాం అనుకున్నారు. వానేమో చినుకులతో, చిటపట చినుకులు పడుతున్నాయి. ఇంకేం, ఆత్రేయ గారికి పల్లవి వచ్చింది, పాట పల్లకి ఎక్కింది, ఇప్పటికీ కూడా ఊరేగుతూనే ఉంది, ఊరిస్తూనే ఉంది.

0: ఇంతకీ చెప్పలేని హాయి చెట్టుదా, వెచ్చగా ఉండడం నీడదా, పడుతున్న వానదా, దేనికి దానికి విడిగా చూసుకుంటే అబ్బే ఏమున్నాయండి అనిపిస్తుంది. అలా కాకుండా కలివిడిగా చూసుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? ఆ అనిపించేదంతా చెప్తారు. ఎవరికి వారికే అనుభవైక వేద్యం, అది నీడకే నైవేద్యం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రతి వెలుగును వెన్నంటి నీడ ఉంటుంది, ప్రతి నీడకు వెలుగంటూ ఉంటుంది. పోవద్దే నీడలాగా వేడి ఉండు. ఏమిటి వాక్యం? నీడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన్నంటే వెన్నంటే ఉంటుంది కదా. అందుకే పోవద్దే నీడలా అంటే నీడలాగా పోవద్దని కాదు, నాతోటే ఉండు. నువ్వు, నేను, నీడ ఒకటే. ఆ అవినాభావ అనుబంధం, సంబంధం ఎప్పటికీ వీడకూడదు అని ఒక విరహాన్ని, ఉపశమనాన్ని కలగలిపిన లిపి

నీడల వెలుగులు, వెలుగుల నీడలు, చల్లటివి, వెచ్చటివి, ఊరటనిచ్చేవి, ఊరించేవి, ఒక్కోసారి ఇబ్బంది పెట్టేవి ఎన్నో. బబ్బబ్బా, ఒక్కసారి కంగారు పడ్డామండి, నీడ పీడ లేతే మనసుకు పట్టిన చీడ అని విసుక్కోవడం కూడా కద్దు, కానీ దానికి పెట్టాలి హద్దు. మరీ విచిత్రంగా భావకులైన కవులు కవిత్వంలో ఎలా అయినా సరే, ఏ మాటనైనా సరే, ఏ పదాన్నైనా తమ పదంలోకి తిప్పుకోగలరు. మనిషనగా ఎంత ఎంతో కొంత పొడవుగానే ఉంటారు. వారి చరణాలు అంటే పాదాలు, అవి మనిషిని మొత్తం కాచేంత నీడనివ్వవు కదా. పాదం ఇలా పెట్టుకుని పడుకుంటే ఆ నీడ ఎంత ఉంటుంది, ఆ పాదం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ముందు వెనక పడే కాంతిని బట్టి కొంత పొడవుగానో పొట్టిగానో ఉంటుంది. కానీ ఆ పాదాల నీడలో సేదతీరాలనుకోవడం, ఈ చరణాల నీడలో తరిస్తాను అంటే వీటన్నిటినీ కూడా రసమయం చేసేది కవి సమయం అని ఒకటి ఉంటుంది. కవులు నిరంకుశలు. వాళ్ళు ఏదైనా ఒకటి పదం హేతువుకి బద్ధంగా వాడారు అంటే దాన్ని అలాగే ఆనందించాలి, అంతేగాని దానికి లాజిక్కుల చిక్కులులోకి నెట్టి మనం భౌతికమైన ప్రమాణాలు కొలతలు పెట్టుకొని అందులో ఆలోచించకూడదు. అలాంటప్పుడు ఆ చరణాల నీడలో తరిస్తాను అన్నదానికి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఓ గదిలోకి ప్రవేశించండి టార్చ్ లైట్తో. ఓ చిన్న బొమ్మ లేదా ఓ బంతి తెర కట్టి ఉంటే సరే, లేకపోతే ఓ తెల్లటి గోడ మీద గదంతా చీకటి చేసి ఒక్కసారి దానిమీద టార్చ్ వేయండి. ఆ కాంతికి గోడకు మధ్యలో బొమ్మ ఉంచితే ఆ బొమ్మ ఆకారం పడుతుంది. అది నీడ. ఓహో, నీడ పడుతుంది అనడానికి ఇంత అవసరమా అండి? అవును, చెప్పినంతసేపు ఒక రకమైన గగురుపాటు మనకు కలుగుతుంది. తర్వాత ఇంత చేస్తే అది నీడ అని తేలగానే ఇంతేనా అని అనుకుంటాం. ఇలాగ వేళ్లతోటి రకరకాల జంతువుల నీడలు పడేలా చేస్తూ బాలచంద్ర గారు గుప్పెడు మనసు మనకు చూపించారు. ఇదంతా మనకు తెలిసిపోతే పర్వాలేదు, లేదనుకోండి ఒక్కోసారి నీడేం భయపడుతుంది.

నీడల వెలుగులు అయిపోయిందనుకుంటే ఎలా? ఇప్పుడేగా నిన్ను వీడని నీడను నేనే అని గానం వినిపించాక ఇంత చేస్తే చలనచిత్రంలో అదొక సన్నివేశం కావచ్చు, కానీ నిజ జీవితంలో కూడా మనం నీడని చూసి నీడలో చేరితే అది చల్లదనం, చేరని నీడ కదులుతూ ఉంటే చూసామనుకోండి అప్పుడు కూడా చల్లదనమే, కాకపోతే ఒళ్ళంతా గుండెంతా జల్లుమనే చల్లదనం. ఎందుకు అనవసరమైన విషయాలకు లేనిపోని ఊహలకు అమితంగా భయపడడం, నమ్మకం లేకపోవడం. అందుకే మన వాళ్ళు ఏదైనా కల వచ్చిందనుకోండి మెలకువ రానంతసేపు కలలో భయపడడం వేరు, వచ్చాక కూడా అదే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి మళ్ళీ భయపడిపోతూ ఉంటారు. ఇంకా తమాషా ఏమిటంటే తమకు కలిగిన భయాన్ని నీడని చూసో కలలోనో ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు అది వర్తమానంలో కదా జరుగుతుంది, దాన్ని భవిష్యత్ వాణిలో చెప్తారు, నేను వెళ్ళానంట నేను చేసానంట అలా చూసానంట అని. ఈ అంటలన్నింటినీ కూడా అంట కాగనీయకుండా పక్కకు పెట్టేస్తే ఒక జీవిత సత్యం మనకి బోధపడుతుంది, ఎంతో వింత ఈ మానవుడు. ఎందుకు కళ అన్నది ఒక అజ్ఞానం అనుకుంటే, మెలకువ అన్నది జాగృత స్థితి అనుకుంటే, వాస్తవం బోధపడ్డాక భయపడ్డమే ఉంది, అంత వెలుతురే. అనుభవింపజేసే చల్లని నీడలు అవసరమే, కానీ అనుకంపితం చేసే భయంకరమైన నీడలు విశ్వసించవలసిన అవసరం లేదు.

0: ತನ ನೀಡಕು ಭಯ.
1: అలా భయం గట్రా ఏమీ లేకుండా ఉండాలి అంటే ఓ తోడు కావాలి, ఓ నీడ కావాలి, అది ఎలాగైనా ఏదైనా అలా అని ఇంకోలా కాదు, మనసును మరిపించేదైనా కావాలి కానీ మరి చేదైనా అని భరించగలమా? అందుకే

ఎంత తోడు కావలసి వచ్చినా ఎంత నీడగా నిలిచినా ఒక్కోసారి కాంతి లేకపోతే నీడ ఉండదు. ఆ నీడ కూడా సరిగ్గా పడకపోతే ఇక తోడుండి ఏం లాభంలే అని పక్కకెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అదుగో అలాంటి ప్రమాదాలు ఉన్నప్పుడే ఇలాంటి ప్రతిజ్ఞలు, పథం తప్పితే శపథం నెరవేర్చుకోవడానికి పంతాలు, అంతగా ఇంపులు సొంపులు పెంపులు కాని పట్టింపులు, ఏవేవో పాఠాల పఠింపులు ఎక్కువ అవుతాయి.

తోడు తోడు తోడని, ఆ ఈ తోడు పాలల్లో మజ్జిగేస్తే కూడా క్రమేపీ పెరుగు. అక్కడే కాదు, ఇక్కడ కూడా విడవకుండా ఉంటే మరి నీడ నీడ ఆ డకారాన్ని పొల్లు చేసామనుకోండి, నీడ కాస్త నీడ్ అవుతుంది, బతకడానికి జీవితానికి అవసరం. తోడు నీడ అంటే ఒక ఆడ మగ అని మాత్రమే అనుకునేరు మానవులం అందరం కూడా. ఎందుకంటే వసుధై కుటుంబం అన్నప్పుడు ఎవరు ఎవరితోనైనా గౌరవభావ స్నేహ మర్యాదలతో ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ నేల నీడ తాకరాదు, పాకరాదు, డేకరాదు, దేఖరాదు లాంటివన్నీ బాగా గడిపోతాయి. హాయిగా ఊళ్ళో ఎక్కడ ఉత్సవం జరిగినా ఉత్సాహం మన మనసుల్లో ఉందనుకోండి, అప్పుడు ఎంచక్కగా ప్రపంచం అంతా కూడా మల్లెపందిరి నీడలా కనిపిస్తుంది. ఆ తర్వాత అది చెప్పేస్తారు, పాటుంటాయి మాట ఎందుకండి.

మల్లెపందిరి నీడలో ఉన్న మహత్తు గమ్మత్తు, ఆ తీగే ఒక పెద్ద తాయిత్తు. దానిమీద రక్షలాగా అరవిరిసిన మల్లెపువ్వు ఏమిటో మొరటు వాణి పులకించింది అన్నారు కవి. మరీ మొరటు అంటే మీరటు అనడానికి లేదు. ఆ మల్లెపందిరిలోంచి పడే వెన్నెల నీడ కనీ కనిపించకుండా అని అనిపించకుండా మల్లెపూలు ఆ చిగురాకులు గాలికి అల్లల్లాడుతూ ఉంటే ఆ గుసగుసలు వినిపించి వినిపించకుండా ఉంటూ ఉంటే ఇలాంటి పాటే వస్తుంది, అలాంటి బాటలే వేస్తుంది. అది సభ్యత సరిహద్దులు దాటకుండా ఒక చెల్లి తన అన్న వదినల వైవాహిక నేపథ్యాన్ని తన ఆనందాన్ని జతకలిపి అల్లిన ఈ

పందిరి నీడలో పండిన పాటల తోటలు, వేసిన మెట్ల మేడలు. ఆహా, అక్కడ నుంచి అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా వస్తే ఎవరికైనా చల్లటి నీడ అనిపించేది ఏ విశ్వాసమైనా ఏ నమ్మకమున్నా. ఇలాగే

0: products, opening the way for overseas shipments of atta, maida, semolina and other wheat-based products. According to the notification issued by the Directorate General of Foreign Trade, DGFT, the government has amended the export policy for wheat flour and related products with immediate effect. In a separate notification issued by DGFT, the government has also changed the export policy for specified wheat and durum wheat categories from prohibited to free. The centre has empowered the West Bengal government to conduct hearings under the Citizenship Amendment Act, CAA, and issue citizenship certificates to eligible applicants. The Union Home Ministry has issued a gazette notification in this regard. Chief Minister Shubhendu Adhikari told reporters that 23,000 people have so far been recognised as eligible and issued citizenship certificates out of around 2,30,000 applicants. He said the remaining applications will be processed quickly and certificates will be handed over through the respective district magistrates. The Chief Minister has urged people who have escaped from Bangladesh due to religious persecution to apply for citizenship under the CAA. Union Finance Minister Nirmala Sitharaman will undertake an official visit to Canada and the United States beginning today. The Finance Ministry said the focus of the visit will be on strengthening bilateral economic and financial partnerships, deepening investment linkages, and advancing cooperation on shared global economic priorities. During her visit to Toronto, Ms. Sitharaman will participate in the inaugural economic and financial dialogue with her Canadian counterpart, François-Philippe Champagne. The dialogue will provide an important platform for both sides to exchange views on macroeconomic developments, financial sector cooperation, bilateral investment opportunities, and shared international priorities. The U.S. Department of Homeland Security, DHS, has proposed a new $103,265 fee on top of existing costs for all H-1B CAP subject petitions, including those for advanced degree holders. In men's cricket, hosts Sri Lanka were 130 for 4 against India on the third day of the second test in Colombo when reports last came in. Sri Lanka is trailing by 373 runs. Earlier, India scored 503 for 9 wickets. Benchmark domestic equity indices were trading with modest losses in the forenoon session today. The Sensex dropped 131 points to 77,238, while the Nifty was down by 68 points to 24,151 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి చలనచిత్ర గీతాలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecineti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి కార్యక్రమంలో మొదటి పాట చిత్రం సిఐడి గానం ఘంటసాల పీసెస్.

మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల గానం విన్నారు. బంగారు కలలు చిత్రగీతం, గాయని గాయకులు పీసుశీల వి రామకృష్ణ.

చివరిగా కదలడు, వదలడు.